ఆనంద కంద భగవానికి, శ్రీ కౌసల్యానందన భగవానికి, శ్రీ దశరథనందన భగవానికి, శ్రీ కైకేయి నందన భగవానికి, శ్రీ సుభద్రానందన భగవానికి, శ్రీ చారో భయ్యనికి, హనుమాన్జీ మహారాజుకి, శ్రీరామ్ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్ భగవానికి, శ్రీ అయోధ్యా ధామికి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్కి, గోస్వామి శ్రీ తులసీదాస్ జీ మహారాజ్కి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన్ ధర్మకి.